ఫలసార భక్షితం మసతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం పాద పంకజం. గురు బ్రహ్మ గురు విష్ణు గురువే మహేశ్వర గురువే సాక్షాత్ పరబ్రహ్మ తస్మై